0: online at oar.org.nz.
1: Telugu states in South India are famous for culture, temples, food, Tollywood and sense of humor. I am Sasi, welcoming you to Namaste Telugu. Over the next half an hour, we will listen to beautiful Telugu songs and news from this exotic location in South India. Thanks to Office of Ethnic Communities for supporting Namaste Telugu and Connecting Culture Zone on 105.4 FM Otago Access Radio. Keep listening. నూట 105.4 ఎఫ్ఎం ఒటాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షోకి స్వాగతం. నేను మీ ససి. పోయిన వారం నుంచి న్యూజిలాండ్లో రకరకాల ప్రదేశాలు తిరగాల్సి వచ్చింది. బంధువుల్ని తీసుకొని వాళ్ళు ఇక్కడికి విజిటింగ్కి వస్తే వాళ్ళని న్యూజిలాండ్లోని ముఖ్యమైన ప్రదేశాలు చూపిద్దామని తిరుగుతూ ఉండడం జరిగింది. ప్రయాణాల్లో మనం చాలా సమయం ఖాళీగా ఉండాల్సి వస్తుంది. మీరు గమనించారో లేదో, మన వ్యసనాలన్నీ, మనకు అలవాటైన పరిసరాలన్నింటినీ వదిలేసి సరికొత్త ప్రదేశాల్లో ఏం చేయాలి అంటే రిలాక్స్ అవ్వాలి అని మాత్రమే తెలుసు, కానీ ఈ ప్రదేశాలు చూడాలని తెలుసు, కానీ వాటిని చేరుకునేదాకా ఉండే సమయం, వాటిని చేరుకున్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, ఐ మీన్ స్టేకి వచ్చిన తర్వాత మనకున్న సమయం, వాటి చూసి పొందిన ఆనందం, ఇవన్నీ కలిపి మనల్ని అలా ట్రావెల్ చేసే వాళ్ళందరినీ ఒక రకమైనటువంటి సంతోష స్థితిలో ఉంచుతాయి అనుకుంటా. అందుకనే మీరు కనుక ఈ టూరిస్ట్ స్పాట్లకి ఊర్లకి వెళ్ళారనుకోండి, అందరూ చాలా సంతోషంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. చూడ్డానికే చాలా ముచ్చటగా ఉంటాయి. మన మనసు కూడా నార్మల్గా ఇంట్లో అదే జోక్ వేస్తే అంత నవ్వురాదు, కానీ ట్రిప్లో అందరం కలిసి ఉన్నప్పుడు, వాళ్ళందరూ వాళ్ళ ఫోన్లను పక్క పెట్టి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అందరూ ఒక మంచి ప్రదేశం చూసి వచ్చిన తర్వాత సంతోషంగా సంతృప్తిగా ఉన్నప్పుడు అదే జోకు 10 రెట్లు ఎక్కువ నవ్వు కలిగిస్తుంది. దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే, మన సంతోషం మానసిక స్థితే కదా, ఉన్న చోట ఎందుకని మానసిక స్థితిని ఉత్తేజపరుచుకునేలాగా చేయలేము అనిపించింది. సరే, ఇదేదో మీకు

పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లేకపోతే అదేనా కాదు, కానీ నేను నా అంతటా నాలో నేను మదనపడి ఆలోచించుకున్న విషయం ఏమిటి అంటే, ఉన్న చోటనే మనసుని ఉత్తేజపరచడానికి అతి ముఖ్యంగా నాకు సహాయం చేసినటువంటి పదార్థం అనుకోండి లేదా సాధనం అనండి ఏమిటి అంటే సాహిత్యము, కవిత్వము, పుస్తకము. వీటి వల్ల ఎటో వెళ్ళి ఏదో చేసి ఖర్చు పెట్టి సమయాన్ని పెట్టి ఆనందం పొందడం కన్నా కాసేపు రోజు చేసే సాధారణ పనులు చేస్తూ కూడా ఒకవైపు అలా తిరిగి ఆ పుస్తకాన్ని చూసి అందులో కవిత్వాన్ని గనక చదివితే లేదా ఒక కథను గనక చదివితే అంతే ఆనందం, అంతే ఉత్తేజం మనసుకు కలిగి అంతే సంతృప్తి, రిలాక్సేషన్ కూడా కలిగింది అనేది మాత్రం నేను ఖచ్చితంగా పోల్చుకోగలను. రెండిటికి పోలిక పెట్టి అది తక్కువ చేసి చూపించడమో ఇది ఎక్కువ చేసి చూపించడమో నా ఉద్దేశం కాదు, కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటి అంటే చాలా ఎఫర్ట్ పెట్టి చాలా ఖర్చు పెట్టి ఏదో చేసి మనం పొందే ఆనందాన్ని కేవలం కొన్ని అక్షరాల ద్వారా ఒక పుస్తకం మన ఇంట్లో పక్కనే మనం పడుకునే బెడ్ పక్కన అలా పెట్టుకొని ఉండి చదవడం వల్ల కలుగుతుందంటే అది సంతోషించగలిగే విషయం కదా. మరి అలాంటి స్థితి నేను పొందగలుగుతున్నప్పుడు దాన్ని మీతో పంచుకోవడం సబబే కదా, అందుకనే చెప్తున్నాను. అటు తర్వాత ఇంకొక విషయం నన్ను బాగా కొంచెం నెగటివ్గా నన్ను పుష్ చేసింది ఏమిటి అంటే, ఈ తరంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్టార్ట్ అయిన తర్వాత కానీ లేదా పెయిడ్ సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయిన తర్వాత కానీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి చీకటి పనులు విపరీతంగా లైమ్ లైట్లోకి రావడం జరిగిందనమాట. ఎందుకని అంటున్నానంటే మొన్న మధ్య ఎటువైపు కూడా ఒక ఫేమస్ తెలుగు మోడల్ మరి టీవీలో కనిపించే వ్యక్తితో ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ పెట్టిన తర్వాత ఆమెకి నెలకి ఇంత సంపాదిస్తుంది, నెలకు అంత సంపాదిస్తుంది, మేమంతా కష్టపడినా కూడా ఇంతే తక్కువ డబ్బులు వస్తాయి, ఆమె ఏమీ చేయకుండా ఇంత సంపాదిస్తుంది అనే పోలిక మొదలైందనమాట. అలా మొదలైన తర్వాత ఏమవుతుంది అంటే ఆల్రెడీ తల్లిదండ్రుల భయం లేని వాళ్ళు లేకపోతే మానవీయ విలువలు కొంచెం తక్కువగా ఉండి కేవలం సొసైటీకి మాత్రమే భయపడుతూ ఒక పద్ధతిగా బ్రతికేవాళ్ళు వీళ్ళలో విశృంఖలత్వం పెరిగిపోతుంది. ఎందుకు అంటే సోషల్ మీడియాలో చేసే పని ద్వారా నిజమైన డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన క్షమించాలి ఏమైనా చేయాలి బట్ కాకపోతే ఇంతకు ముందులాగా కష్టపడి పని చేయకుండా ఊరికనే డబ్బులు వస్తాయి అనే విషయం గనక ప్రజలకి అర్థమైతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు చేసే పనుల ద్వారా అవి డబ్బులు వస్తాయి అని తెలిస్తే అది మన సమాజాన్ని ఎటో చీకటి వైపు తీసుకెళ్ళిపోతుంది. మీరు గనక కొన్ని ఇంగ్లీష్ సినిమాలు గనక ఫాలో అయ్యే వాళ్ళైతే హాస్టల్ అని, ఆ తర్వాత బ్లాక్ మిర్రర్ అని ఇలాంటి కొన్ని సినిమాలు సిరీస్ గనక మీకు చూస్తే ఈ సోషల్ మీడియా అనేది ఎలాంటి విపరీతాలకు దారితీస్తుందో మీకు అర్థమవుతుంది. అది ఎక్సాజరేషన్ కాదు, చాలా సందర్భాల్లో ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్లో ఒక మనిషి సఫర్ అవ్వడం ఇంకొకరు చూడడం వాళ్ళకది సరదా. అది మనిషి మానసిక స్థితి ఏమిటి అని నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇప్పుడు ఎలాగైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్లో కొంచెం బట్టలు తక్కువగా వేసుకుంటే డబ్బులు వస్తాయి అని తెలిసిన తర్వాత కొంతమంది అలా బిహేవ్ చేస్తారో, అటు తర్వాత చేతిని కోసుకొని రక్తం కారింది అనుకోండి అందుకు డబ్బులు వస్తాయి అనుకోండి కొంతమంది ఆ పని చేయడానికి సిద్ధపడతారు, అలాంటిది చూసి డబ్బులు పంచుకోవడానికి ఇంకొంతమంది సిద్ధపడతారు. అలాంటివి ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి మన భారతదేశంలో. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు పల్లెటూర్ల దగ్గర మొండోళ్ళు అనేవాళ్ళు, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మా సంతలో షాప్ దగ్గరకో లేకపోతే ఊర్లో ఒక షాప్ దగ్గరకో ఇంటి దగ్గరకో వచ్చేవాళ్ళు డబ్బులు అడిగేవాళ్ళు. వాళ్ళు ఇవ్వలేదనుకోండి వాడి చేతిలో ఒక చిన్నపాటి సుత్తు ఉండేది, దాంతో టపామని నెత్తి మీద కొట్టుకునేవాడు, రక్తం బుటపటా కారేది, ఎంత భయంకరంగా ఉండేది తెలుసా చూడడానికి. ఇది నిజం, మీరు చిన్నప్పుడు మీరు ఎంతమంది దీన్ని తెలిసి చూసారో లేదో లేకపోతే అన్ని వైపులా ఇది విస్తృతంగా ఉన్నిందో లేదో నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పుడు చాలాసార్లు చూశాను. వాళ్ళు వస్తున్నారంటే మాకు భయం వేసేది, ఎందుకంటే ఆ మనుషులు చాలా మొండివాళ్ళు, వాళ్ళని అందుకే మొండోళ్ళు అనేవాళ్ళు. వాళ్ళు రాగానే వాడికి ఒక రూపాయో రెండు రూపాయలో డబ్బులు ఇచ్చి పంపించేసేవాళ్ళం, లేకపోతే సుత్తితో నెత్తి మీద కొట్టుకోవడం, నిజంగా రక్తం వచ్చేది, అటు తర్వాత బ్లేడ్తో చేతి మీద కోసుకోవడం,

లేకపోతే ఇలాంటి వికృత చర్యలు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళని చూసి భయపడి చాలా మంది డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. అలాంటిది ఒకసారి ఊహించుకోండి, అలాంటి పనులు చేసి చూసి రాక్షసానందం పొందేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ సోషల్ మీడియాలో డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారనుకోండి, నిజంగా ఇద్దరు పిల్లల్ని పోషించలేక బాధపడుతున్న తండ్రి ఇలా చేస్తే డబ్బులు వస్తాయని రోజు చేతితో బ్లేడ్లో కోసుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి ఎలా ఉంటుంది? అలాంటిది పెంచి పెంపొందించకూడదనే కదా మనము గవర్నమెంట్ అని, రూల్స్ అని, రెగ్యులేషన్స్ అని, హ్యూమన్ రైట్స్ అని, అటు తర్వాత మనుషులకు కొన్ని హక్కులు ఉంటాయని, అనాథల్ని ఎటుపడితే అటు వాడకూడదని, మనుషుల మీద చేసే ప్రయోగాలకు కూడా రకరకాల అంటే ఔషధాలు ప్రపంచంలో జనాల్ని బాగు చేస్తాయని తెలిసినా వాళ్ళ మీద మనుషుల మీద ప్రయోగాలు చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది అంటే కారణం ఇలాంటి విపరీత పోకడలు జరగకూడదనే కదా. ఈ సోషల్ మీడియా విశృంఖలత్వం నాకు ఎందుకో మరి అటు దారితీస్తుందేమో అనే భయం. బహుశా నేను ఎక్కువ భయపడుతున్నానేమో, కానీ మీకు ఒకసారి చరిత్ర గనక ఒక పని జరిగిందనుకోండి మళ్ళీ అలాగే జరుగుతుందని నేర్చుకోవడమే కదా విఘ్నత. చదువుకున్నటువంటి చదువుకోవడం అంటే అర్థం అదే కదా, ఉన్నదాన్ని జరిగిన దాన్ని అనలైజ్ చేసి దాని ద్వారా ఎలాంటి చెడు వస్తుందో ఊహించి దాన్ని మళ్ళీ అలాంటిదే జరుగుతుంటే దాన్ని ఆపడమే కదా. విఘ్నతకి, తెలివితేటలకి, చదువుకి ఉన్నటువంటి మీనింగు మరి మన కళ్ళ ముందరే ఇప్పుడు అశ్లీలత పెరుగుతూ ఉండడం. అశ్లీలత అనేది చాలా చిన్న విషయం సోషల్ మీడియాలో, కాకపోతే అది ఏమిటి అంటే ఈ విశృంఖలత్వానికి అటు తరువాత చెడుకి దారితీసేటువంటి ఒక దారి అనమాట. సరదాగా ఉంటుంది, చిన్నపిల్లల్ని ఎవరన్నా అడిగితే ఏట్రాయుడు మోసలాడు ఈ వాడికేం తెలుసు ఈ వయసులో మాకు ఎలా ఉంటుందో మేము చూస్తాము, వాళ్ళు చూపిస్తున్నారు మేము చూస్తాం మాదేం పోయింది అనే ధోరణి ఉంటుంది. దాన్ని నేను తప్పపడట్లేదు, ఎందుకంటే 16 ఏళ్ల వయసులో, 17 ఏళ్ల వయసులో, 20 ఏళ్ల వయసులో కూడా మీకు అది సరదాగానే అనిపిస్తుంది. నా చిన్నప్పుడు నాకేమనిపించేది 16-17 ఏళ్లలో ఈ తల్లిదండ్రులు కలిసిగాళ్ళు అమ్మాయిలతోటి సరదాగా గడపడానికి ఒప్పుకోరు, ఎవరితోనో మాట్లాడుతుంటే ఒప్పుకోరు, ఎవరితోనో కలిసి తిరిగితే తిడతారు, అలా కాకుండా మాకు మాత్రమే సపరేట్గా ఒక రూమ్ దొరికితే బాగుండేది ఇలా అనిపించేది. నిజంగా సిగ్గుపెట్టి చెప్తున్నాను, కానీ అప్పుడది మాకు ఫ్యాంటసీగా ఉండేది. కానీ ఓయో అనే రూమ్ స్టార్ట్ అవ్వగానే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు ఎటుపడితే అటు కలుస్తున్నారుగా, ఎవరిని ఆపడానికి అవ్వట్లేదుగా. అటు తర్వాత కో లివింగ్ అనేది కానీ, పెళ్లికి ముందరే కలిసి ఉండడం అనేది కానీ మహాపాపంలాగా ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు సిటీల్లో కో లివింగ్ పీజీలు కూడా వచ్చేసాయిగా. సరే, ఇటువంటివి ఎలాంటి చెడుకి దారితీస్తాయో లేదో నాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఎప్పుడైతే మనం చేసే పనికి కానీ కాన్సిక్వెన్సెస్ మనం తీసుకోలేము అని తెలుస్తుందో, ముఖ్యంగా యువతకి వాళ్ళు చేసే పనికి జరిగే కాన్సిక్వెన్సెస్ చాలాసార్లు అర్థం కాకుండా తప్పు చేస్తారు. అదే చేసే పనికి కాన్సిక్వెన్సెస్ లేవు, దాని ద్వారా లాభం వస్తుంది అని తెలిస్తే చాలామంది చాలా రకాలుగా విపరీత పోకడలకు పోయి దారుణంగా సమాజం మారుతుంది అనేది నా పాయింట్ అన్నమాట. ఇలా జరగకూడదని మన చదువుకున్న యువతలో విఘ్నత ఎంతో కొంత ఉంటుందని, అటు మార్గం ఈజీగా ఉన్నా పోకుండా ఉంటారనే నమ్ముతాం. ఎందుకంటే కష్టమైనప్పుడు ఎవడూ పోకుండానే ఉంటాడు, అందరూ ఆగుతూనే ఉంటారు. కానీ ఈజీగా ఉండి కూడా పోకుండా ఉండేవాడే కదా హీరో. అలా మన యూత్ అంతా హీరోలుగానే తయారవుతారని నమ్ముతూ, అలాంటి చెడు పోకడలకు గన మీకు తెలిసిన వాళ్ళు మీ పిల్లలు పోతూ ఉంటే వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారని, ఒకవేళ 40-50 ఏళ్ల వయసులో మీకు అలాంటి ఆలోచనలు కనుక వస్తే మిమ్మల్ని మీరు సరైన దారిలో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతుంటాను. ఇక ఆ టాపిక్ అక్కడికి వదిలేద్దాం. పోయిన వారం నేను చూసినటువంటి ఒక అందమైన ప్రదేశం రోటరోవా గురించి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ఎందుకు రోటరోవా అనేది స్పెషల్? న్యూజిలాండ్లో అన్ని చోట్ల అందంగా ఉంటుంది, నేచర్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మాకు చలికాలం మొదలయ్యే సమయం, వేసవి అయిపోయి అటు తర్వాత శిశిరం అంటాం కదా మనం, ఆకులు రాలు కాలం అని, అలాంటి సమయం అనమాట. మాకు ఏమవుతుంది, ఆకులు రాలే ముందు ఆకులన్నీ పచ్చగా, పింక్గా, ఎర్ర

ఎర్రగా ఇలా మారుతూ ఒకటొకటే రాలిపోతూ ఉంటే చూడ్డానికి దూరం నుంచి కొన్ని చెట్లు ఆకుపచ్చ రంగులో, కొన్ని నిమ్మపండు రంగులో, కొన్ని డార్క్ పింక్ రంగులో, కొన్ని మెరూన్ రంగులో వాటి ఆకుల్ని అలా రాలుస్తూ నడుస్తూ వెళ్తున్నప్పుడు పొడవాటి చెట్లకుండే సన్న సన్నని ఎల్లో రంగు, గోల్డెన్ ఎల్లో రంగు ఆకులు విడిపోయి రాలిపోతూ పడుతూ ఉంటే ఏదో మనకి జపనీస్ హెవెన్ చూపిస్తారు చూసారా సినిమాల్లో, చెర్రీ బ్లాజమ్ ట్రీస్ ఉండి వాటి కింద నడుస్తూ పోతుంటే లైట్గా పూలు పడుతూ చల్లని గాలి వీస్తూ ఒక అద్భుతమైన ప్రదేశం. అలా అద్భుతమైన ప్రదేశాలు ఈసారి మేము చూడడం జరిగింది న్యూజిలాండ్లో. మీరు కనుక న్యూజిలాండ్ ట్రిప్కి రావాలి అనుకుంటే నా సలహా ఏమిటి అంటే, మంచు చూడాలి, పూర్తిగా వైట్ చూడాలి అంటే ఆగస్ట్ జూలై నెలలో కానీ ఆగస్ట్ నెలలో కానీ సౌత్ ఐలాండ్ విజిట్ చేయండి. చాలా దారులు పూర్తిగా మంచుతో కప్పబడి, చాలా కొండలు అన్నీ పూర్తిగా మంచుతో కప్పబడి అద్భుతమైనటువంటి దారులు, కాకపోతే డ్రైవింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. సరే, అలా కాదు, నేను కొంచెం పూర్తిగా గ్రీనరీ చూడాలి, బాగా అప్పుడే వస్తున్న పూలు రంగులు వాటి అందాలు చూడాలి. కొన్ని ప్రదేశాల్లో పెద్ద లేక్ చుట్టూతో అందమైనటువంటి గడ్డి పూలు పూస్తాయి, వాటిని చూడడానికి చాలా అందంగా ఉంటాయి. వాటిని ఏదో ఎవరైనా పెంచారా అనిపిస్తుంది, కానీ ఇలా సాధారణ గడ్డిలో పెరుగుతూ ఉన్నటువంటి పూలు అన్నమాట. దారి పొడుగునా పెరిగి సౌత్ ఐలాండ్లో మీరు డ్రైవ్ చేస్తున్నంతసేపు అద్భుతంగా కనిపిస్తాయి. అలాంటివి చూడాలి అనుకుంటే బ్రైట్ సన్ ఉండాలి, బ్లూ వాటర్ ఉండాలి, పైనుంచి వర్షం వాటర్ఫాల్స్ బాగా పడుతూ ఉండాలి అనుకుంటే మిల్ఫర్డ్ సౌండ్ లాంటి ప్లేసెస్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ నాలుగు వారాలు, నాలుగు నెలల్లో రండి. లేదు ఒక సెరీన్ లుక్ కావాలి, నేను ఇందాక చెప్పినట్టు దారి పొడుగునా వెళ్తూ ఉంటే అటువైపు ఇటువైపు పసుపు పచ్చటి, ఆకుపచ్చటి, ఎర్రటి, పింక్ కలర్ చెట్లు ఉండాలి, వాటి ఆకులు రాలుతూ ఉండాలి. చూడగానే అదొక వింత ప్రపంచంలాగా అనిపించాలి, ఏదో రంగురంగుల ప్రపంచంలాగా అనిపించాలి. చూసిన ప్రతి చోట బొమ్మ ఇస్తాం కదా మనం, రంగురంగుల ఆకులు. అలా అనిపించాలి అంటే ఇప్పుడు అంటే ప్రస్తుతం ఈ నెల ఏప్రిల్ చివరిగా, మేలో, మే మొదటి వారం, రెండు వారాలు రండి. ఇలా కాదు, పచ్చటి ఆకుల మీద చిరుజల్లులు పడుతూ ఉండాలి, లైట్గా నాకు చలి చలిగా ఉండాలి, తలుపు తీస్తే ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఉండాలి, ఎప్పుడు వర్షం పడుతూ ఉన్నట్లు ఉండాలి అంటే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రండి. అది అలా వచ్చారనుకోండి, ఇన్ని రకాల ప్రపంచాలు ఈ చిన్న దేశంలో చూసి మీరు సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక భగవంతుడి దయవల్ల ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో, ఇంత అందమైన ప్రదేశంలో ఉంటూ ఇన్ని రకాలుగా చూసి మనసు పొందే తన్మయత్వాన్ని పదేళ్ల తర్వాత, 11 ఏళ్ల తర్వాత కూడా నేను ఒక 10 సార్లు 15 చాసులో చూసినటువంటి క్వీన్స్ టౌనో, వనకనో మొన్న వెళ్తే మళ్ళీ అంత అందంగా కనిపించడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. మీకు గనక భగవంతుడు ఆర్థిక స్తోమత ఇచ్చి ఉంటే, మీరు గనక రాగలిగితే నేను న్యూజిలాండ్ని మాత్రం తప్పకుండా సజెస్ట్ చేస్తాను. కాకపోతే సరైన సమయంలో రండి, సరైన బట్టలతోటి, సరైన రెడీ బట్టలు అంటే నా ఉద్దేశం చలికాలంలో వేసుకోవడానికి ఓ గట్టి బట్టలు, ఎండాకాలం అయితే కొంచెం కాటన్ బట్టలు. ఇక్కడ ఓజోన్ లేయర్ తక్కువగా ఉంటుంది కాబట్టి సన్స్క్రీన్, లోషన్ ఇలాంటివి అన్నమాట. అప్రోప్రియేట్ డ్రెస్సింగ్ అనేది న్యూజిలాండ్కి చాలా ఇంపార్టెంట్. వాటితో గనక మీరు రెడీ అయ్యి వస్తే న్యూజిలాండ్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. మీరందరూ కూడా వీలైతే కనుక ఒకసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే కాస్త కాస్త కాదనుకోండి, బాగా ఎక్స్పెన్సివ్ ట్రిప్, అన్నీ ఎంజాయ్ చేయాలి అంటే కొంచెం ఎక్కువగా డబ్బులు పెట్టాలి. ఉదాహరణకు మీరు 3 ఏళ్ళు 3 చోట్ల వెళ్ళడం కన్నా 3 ఏళ్ళు డబ్బులు దాచుకొని ఒకేసారి ఇక్కడికి వచ్చి క్రూజ్కి వెళ్ళడము, బంజీ జంప్ చేయడము, లేకపోతే ఒక స్పెసిఫిక్ లొకేషన్లో, ఎక్స్పెన్సివ్ లొకేషన్లో అద్దెకు ఇల్లు తీసుకోవడమో చేయండి. అలా చేస్తే కనుక దీన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అది న్యూజిలాండ్ టూరిజంని పెంచాలనో లేకపోతే ఏమో చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ మనసుకు కలిగిన ఆనందాన్ని మీతో పంచుకొని ఆ ఆనందాన్ని మీకు నచ్చే రకంగా ఒక్కసారి వచ్చిపోతున్నప్పుడు దాన్ని 100% ఎంజాయ్ చేస్తారని చేసేలాగా నేను ఫెసిలిటేట్ చేయగలిగితే నాకు సంతోషం కాబట్టి చెప్తున్నాను. తప్పిస్తే ఇందులో నాకు పర్సనల్గా ఏమీ వచ్చేది లేదు, ఎవరూ నన్ను సపోర్ట్ చేయమని కూడా అడగలేదు. కేవలం మనసుకు కలిగిన ఆనందాన్ని పంచుకోవడం కోసం మాత్రమే చేస్తున్న ప్రయత్నం, తప్పితే మరి ఇంకేమీ కాదు. అది గుర్తిస్తారని నమ్ముతూ ఈ వారానికి

ఇంతే సంగతులు. వచ్చే వారం మరేదైనా మంచి చెడులతోటి, వెలుగునీడలతోటి, ఆలోచిత అనాలోచితాలతోటి, ఏదో నాకు తెలిసిన మాటలతోటి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను మిసెసి, మీరు వింటున్నారు మీకు అందరికీ తెలుసు 105.4 FM ట్యాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షో సనర్తులు.

జడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, జడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, దెయ్యముతో కయ్యానికి తొడ కొట్టి